శాస్త్ర నామం నమస్కార జితే శాస్త్ర నామం నమస్కార సంగీత భుజంగ ప్రయాత ఛంద శస్త్రాం దే నామ ఔర్ శస్త్రాం ది పూజా సాహిబ్ జీ సంగీత ఛంద విచ గా కే దస్దే ఆ కహిందే సంగీత భుజంగ ప్రయాత ఛంద ఆ గర్దన తీరం